0: ఆగా గుర్దాన్ దట్లాచా అట్టంగా మన దాం పేద హడగలి ఉనాల బర్గ పోర బాక్రి చూడను బసిల్తి
1: తురు సోత మాత్రా దా ఠికానేలా
0: నాగవ మతి బసున బాక్రి మాగ దూతే
1: అనే లాగలే ఉతే ఖయాలా
0: ఐల అబ్బ రాణి ద బరబర అమిలి ఖరజ ఐ
1: ఓయ్ వై
0: మనుని గేలా ఉతా దా ఠికానేలా పళ్ళున వెరుకా
1: సోత లాలా